మంత్రం నమో జంత్రం నమో ఇష్టేష్టే నమో తంత్రతంత్రం సదా సచ్చిదానంద సర్వం ప్రణాశి అనూపే అరూపే సమస్తుల నివాసీ సదా సిద్ధా బుద్ధదా బృహద్కర్త అదూర్ధ అర్ధం అగం ఓ హర్త పరం పరం పరమేశ్వరం ప్రోషపాలం సదా సర్వదా సిద్ధ దాతా దయాళం అషేదీ అపేదీ అనామం అకామం సమస్తోపరాజీ సమస్తరాజోర్చాచరీ శాంతి జలే హే థలే హే అపీత హే అపే హే ప్రభు హే అజూ హే ఆదేశ హే అపేస్ హే భుజంగ పర్యాత్ షంద అగాధ్య అబాధ్య ఆనందీ స్వరూపే నమో సర్వమాన్య సమస్తీ నిదానే నమస్త్వం నిర్నాథే నమస్వం ప్రమాథే నమస్వం అగంజే నమస్వం అపంజే నమస్వం అకాలే నమస్వం అపాలే నమో సర్వదేశే నమో సర్వపేశే నమో రాయ రాజే నమో సాసాజే నమో సాసాయే నమో మామాయే నమో గీత గీతే నమో ప్రీ నమో ప్రీత్ ప్రీతే నమో రోఖ రోఖే నమో శోక శోకే నమో సర్వరోగే నమో సర్వభోగే నమో సర్వజీతం నమో సర్వపీతం నమో సర్వజ్ఞాన నమో పరమతాన్ నమో సర్వమంత్రం నమో సర్వజంత్రం నమో సర్వదృశ్యం నమో సర్వకృత్సం నమో సర్వరంగే త్రిభంగీ అనంగే నమో జీవ జీవం నమో బీజ బీజయ ఖిజయ భిజయ సమస్తం ప్రసజ్జే కృపానం స్వరూపే కుకర్మ ప్రణాశీ సదా సర్వదా హృద సిద్ధం నివాసీ చర్పణ త్వయ ప్రసాద అమృత కర్మే అమృత ప్రమే అఖల్ యోగే చల్ భోగే చల్ రాజే అటల్ సాజే అఖల్ త్రమంగల అక్రమ సర్వం దాత సర్వం యత సర్వం పాన్య సర్వం మాన్య సర్వం ప్రాణం సర్వం త్రాణం సర్వం భౌత సర్వం యుక్త సర్వం దేవం సర్వం పేవం సర్వం కాలే సర్వం పాలే రూవాల్ శాంత్వ ప్రసాద ఆదిరూపనాదమూర్తజోపురుఖ పార్ శర్మాంతర్మాన్ దేవ పేవే ఆదోదార్ సర్వపాలక సర్వకాలక సర్వకూపన్ కాల్ జత్ర తత్ర విరాజ హి అవధూత రూప నిసార్ నామ్ ఠామ్ నంజాత్ జాకర్ రూప్రంగ్ నరేఖాద్ పురుఖోదార్ మూర్త అజోన్ ఆదా శేఖ దే సౌర్ నపేష్ జాకర్ రూప్రేఖ నారాగ్ జత్ర తత్ర దిశా విశా ਹੋਏ ਫੈਲਿਓ ਅਨੁਰਾਗ ਨਾਮ ਕਾਮ ਵਿਹੀਨ ਪੇਖ ਧਾਮ ਨਹਿ ਜਾਹਿ ਸਰਵ ਮਨ ਸਰਵਤਰ ਮਾਨ ਸਦੈਵ ਮਨ ਤਾਹਿ ਇੱਕ ਮੂਰਤ ਅਨੇਕ ਦਰਸ਼ਨ